0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వాసా గోపీనాథరావు గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి హిమగిరి తనయే హేమలతే, శుద్ధ ధన్యాసి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri Vasa Gopinath Rao. He is accompanied on violin by Shri B.S. Narayanan and on mridangam by Shri P.V. Ramanamurthy. Shri Gopinath Rao begins his recital with a composition of Muthaiya Bhagavatar, Himagiri Tanaye Hemalate, in Rag Suddha Dhanyasi, set to Aditaal.
3: Hem

0: ఇప్పుడు వినండి కళ్యాణి రాగంలో శ్యామశాస్త్రి కీర్తన హిమాద్రి సూతే రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి హిమాద్రి సూతే ఎన్ రాగ్ కళ్యాణి సెట్ రూపక్ తాళ్.

0: ఇప్పుడు వినండి వెంకటాచల నిలయం సింధుభైరవి రాగంలో పురందరదాసు కీర్తన ఆదితాళం.
1: Now listen to a composition of Purandaradasu, Venkata Chalanilayam, in Rag Sindhu Bhairavi, set to Aditaal.
2: Venkata

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వాసా గోపీనాథరావు గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుధామయి సుధానిధే, అమృతవర్షిణి రాగం, రూపకతాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ వాసా గోపీనాథరావు. హీ ఈజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి రమణమూర్తి. శ్రీ గోపీనాథరావు కంటిన్యూస్ హిజ్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ సుధామయీ సుధానిధే ఇన్ రాగ్ అమృతవర్షిణి సెట్ రూపక్తాల్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి చక్కని రాజమార్గము, కరహర ప్రియ రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీ గోపీనాథరావు కంక్లూడ్స్ హిజ్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి, చక్కని రాజమార్గము, ఎన్ రా కరహర ప్రియ, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వాసా గోపీనాథరావు గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పివి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ వాసా గోపీనాథరావు. హీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి రమణమూర్తి. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Nadaswara recital by Sri R. Sudhakar and Party, supported on special dolu by Sri K. Manohar.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ సుధాకర్ బృందం వారి నాదస్వర కచేరీ వింటారు. శ్రీ కె మనోహర్ స్పెషల్ డోలుపై సహకారం అందిస్తున్నారు.
1: ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ కృతి వరసిఖి వాహన ఇన్రాగ్ సుప్రదీపిక సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వరసిఖి వాహన సుప్రదీపిక రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.